0: श्रोताओं, अभी आप फिल्मी गीतों का कार्यक्रम चित्र गीत सुन रहे थे। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। श्रोताओं, आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు పామరుడు దగన్, హేమమ్మ కూడబెట్టిన భూమీసుల పాలచేరు భువిలో సుమతి. భావము: చిన్న చిన్న చీమలు నిరంతరం కష్టపడి మట్టితో పుట్టలు నిర్మిస్తే అందులో పాములు చేరి నివసిస్తాయి. అలాగే అజ్ఞాని అయిన వాడు ఎన్ని రకాలుగా ధనం కూడబెట్టినా అది చివరకు రాజుల ఆస్తిలో కలిసిపోతుంది. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా సూచనలు వినండి. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు ఉదయం 6:15 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:45 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సహీ ద్వీప్ స్వరాజ్ ద్వీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల తరువాత రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి బయలుదేరి తిరిగి

0: శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 2:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు 2:30 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమ్మూర్త రేపు 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాత రోజు ఉదయం 5:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: Most TVs keep you tied to the city, but you deserve the freedom to explore. Introducing the Maruti Suzuki e-Vitara. With its massive 61 kilowatt-hour battery and a range of 543 kilometer, the horizon is finally yours. Own it for rupees 10.99 lakh with a battery EMI of just rupees 3.99 per kilometer. Backed by India's largest charging network, India Goes Electric.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా వ్యాధుల ప్రాథమిక అంశాల అవగాహనపై తెలుసుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బ్రతికేయగలడు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

వ్యాధి జీవి యొక్క నిర్మాణం లేదా పనితీరును ప్రతికూలకంగా ప్రభావితం చేసే అసాధారణ స్థితి. ఇది సాధారణంగా శరీరంలోని సాధారణ ప్రక్రియలకు అంతరాలయం కలిగిస్తుంది. దీనివలన నిర్దిష్ట శారీరక లేదా మానసిక సంకేతాలు, లక్షణాలు మరియు పనితీరులో లోపం ఏర్పడతాయి.

సంక్రమిత వ్యాధులు ఇవి బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ లేదా పరాన్న జీవుల వలన ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఉదాహరణకు మలేరియా, కలరా, టీబీ, కలుషితమైన ఆహారం, నీరు లేదా దోమల కాటు ద్వారా ఇవి సోకుతాయి. అసంక్రమిత వ్యాధులు ఇవి ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. జన్యుపరమైన సమస్యలు, చెడు అలవాట్లు మరియు జీవనశైలి మార్పుల వల్ల వస్తాయి. ఉదాహరణకు క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు.

లోప వ్యాధులు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు లోపించడం వలన ఈ వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు క్వాష్యోర్కర్, రక్తహీనత.

జీవన శైలి ఎంపికలు ఫలితంగా తరచుగా దీర్ఘకాలం పాటు ఉండే పరిస్థితులు, ఉదాహరణకు మధుమేహం, టైప్ 2 గుండె జబ్బులు మొదలైనవి.

వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు. పరిశుభ్రత, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవడం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన చాలా ఇన్ఫెక్షన్లు అరికట్టవచ్చును. ఆహారం, పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చును.

వైద్య సహాయము. ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. శ్రోతలు, మీరు ఇంతవరకు చెప్పిన విధంగా ఈ పద్ధతులను పాటించినట్లయితే మీరు దీర్ఘకాలం వ్యాధుల నుండి కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోగలుగుతారు.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు బిర్సా ముండా అమరత్వ దినోత్సవము, దాని గురించి మనం ఇప్పుడు విందాము.

భగవాన్ బిర్సా ముండా అమరత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 9న పాటిస్తారు. బ్రిటిష్ పాలన దోపిడీ భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన చేసిన పురాణ ప్రసిద్ధ ఉల్గలున్ మహాకల్లోలం తిరుగుబాటుతో చిరస్మరణీయుడయ్యాడు. 1900 సంవత్సరం ఇదే రోజున 25 ఏళ్ల వయసులో రాంచీ జైలులో కన్నుమూశారు. బిర్సా ముండాను ధర్తి అవ భూమి తండ్రిగా పూజిస్తారు. ఆయన అమరత్వ దినోత్సవాన్ని ఆయన త్యాగాలను విజయాలను స్మరించుకుంటూ జరుపుకుంటారు. ఈయన ప్రసిద్ధి నినాదాన్ని ఇచ్చారు. అభువా రాజ్ సీటర్ జానా, మహారాణి రాజ్తుండు జానా. దీని అర్థం రాణి రాజ్యం అంతమై మన రాజ్యం స్థాపించబడాలి. ఉల్గలున్ ఉద్యమము చోటా నాగపూర్ ప్రాంతంలో స్వదేశీ భూమి మరియు అటవీ హక్కులను పరిరక్షించటానికి బ్రిటిష్ వారికి మరియు స్థానిక జమీందారులకు వ్యతిరేకంగా తీవ్రమైన గిరిజన ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించారు. సామాజిక మరియు మత సంస్కరణలు, మూఢనమ్మకాలను ఖండించడం, విద్యను ప్రోత్సహించడం, ఏకేశ్వరోపాసన మరియు సామూహిక స్వయం పరిపాలన ఆధారంగా బిరైట్స్ మతాన్ని స్థాపించడం ద్వారా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేయడానికి కృషి చేశారు. శాశ్వత శాసన ప్రభావం. అతని తిరుగుబాటు వలన ప్రభుత్వాన్ని 1908 నాటి చోటా నాగపూర్ కౌలు చట్టాన్ని అమలు చేయడానికి బలవంతం చేసింది. ఇది సాంప్రదాయ సామూహిక భూ యజమాన్యాన్ని గుర్తించి గిరిజన భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిషేధించింది. బిర్సా ముండా గిరిజన ఉద్యమ పితామహుడిగా ఆయనను విస్తృతంగా గౌరవిస్తారు. ఆయన ఒక ధార్మిక గిరిజన నాయకుడు, ఆధ్యాత్మిక సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీ భూ హక్కులను పరిరక్షించడానికి

గిరిజన సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించడానికి ఆయన జీవితాంతం చేసిన పోరాటం భారతదేశంలోని ఆదివాసీ సమాజాలలో ఆయనకు ఒక పురాణ పురుషుడి హోదాను సంపాదించబెట్టింది. శ్రోతలు, మనం ఇంతవరకు బిర్సా ముండా యొక్క అమరత్వ దినోత్సవాన్ని గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా ఒక లలిత గేయాన్ని వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి లలిత గేయం ఒకటి వినండి ఇప్పుడు మీరు.